చేసేది ధన్యనాది మహాత్మాజీ గాంధీ మాన్యవంత మాన్యవంత మాన్యవంత నాది ధన్యనాది మహాత్మాజీ గాంధీ ఆ

శ్రీ ధన్యలాగే మాత్మాజీ గాంధీ ధన్యవంత ధన్యవంత ధన్యవంత నాగే ధన్యలాగే.

0: ధన్యనాథ్ మహాత్మా దుర్గాంధర్
1: విజయ భాస్కరనాగి మెరది
0: విజయ భాస్కరనాగి మెరది జగమేన విజయ భాస్కరనాగి మెరది
1: త్రివర్ణ ధ్వజవా జగక నీడిదే త్రివర్ణ ధ్వజవా